పేరు ఇతరమ్మ పావుపు. ఇది మే కలిపహే టోర్చ్ కట్టుకున్న మామ కెనకల ఎయా గెహువ వేదికావట టోర్చ్ ఎక మామ బలాగన్న దెన్న వేడకి అదే ఇది